పనిచు ఆడి మతమివనే కొన్ను మత బ్రహ్మి ద్రోగున్ను భయంకములివనే ఉల్లేను కనుము ద్రోగున్ను కనుము అల్లి వై ద్రోగున్ను నగరం అల్లి.